దోషవం కాబ్రియాత్ విహుసన్ రోజోషవం దేహారి బందారా అజ్ కైర్ హం ఉద్దేశ్